0: ఎక్కడ పడుతుండో
1: పలిమూరన్న జీవాలడు వెళ్ళాలికో పలిమూరన్న
2: యో కా ట్రెడిషనల్ మనకై బిల్ మగైడకేమే ఎవ్రీడే 5 AM గా 6 PM